0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రస్తుతం ప్రపంచంలో ఎన్ని అస్థిర పరిస్థితులు ఉన్నా భారత్ మరింత అభివృద్ది చెందడం ఖాయమని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ధీమా వ్యక్తం చేశారు. వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే యూపీఐ చెల్లింపులపై ఎటువంటి రుసుములు ఉండవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన 2వ T20 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సొంత నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ, వ్యూహాత్మక స్వతంత్రతపై నమ్మకంతోనే ప్రపంచ వ్యవస్థకు భారత్ కట్టుబడి ఉందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ స్పష్టం చేశారు. నిన్న ఢిల్లీలో జరిగిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ 25 ఏళ్ల వేడుకల ముగింపు సమావేశంలో మాట్లాడుతూ ఆయన, ప్రస్తుతం ప్రపంచంలో ఎన్ని అస్థిర పరిస్థితులు ఉన్నప్పటికీ భారత్ మరింత అభివృద్ది చెందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గడిచిన 10 ఏళ్లలో భారత దౌత్యం, ఆర్థిక వ్యవస్థ, దేశీయ సామర్థ్యాలు ఎంతగానో పెరిగాయని, ఇవి ప్రపంచ దేశాలతో మన సంబంధాలపై సానుకూల ప్రభావం చూపిస్తున్నాయని అన్నారు. భారత దౌత్య విధానానికి శాంతి, అభివృద్దే ఎప్పుడూ ప్రధాన లక్ష్యాలని మంత్రి స్పష్టం చేశారు.
1: When India advocates dialogue and diplomacy, when we stress that endless war must give way to an end to war, this is our particular way of thinking. Indian diplomacy will always have peace and development as its central agenda, not just as an idealistic goal, but as a sensible prescription for the world order to advance progress and prosperity.
0: వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే యూపీఐ చెల్లింపులపై ఎటువంటి రుసుములు ఉండవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. బదిలీ చేసే మొత్తంతో సంబంధం లేకుండా యూపీఐ ఉచితంగానే కొనసాగుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. వినియోగదారులకు సేవలు ఎప్పటికీ ఉచితమేనని, యాప్ సంస్థలు ఎటువంటి ప్లాట్ఫామ్ లేదా ఇతర రుసుములు వసూలు చేయకూడదని ఆదేశించింది. వ్యాపారులకు చేసే 2000 రూపాయలలోపు చెల్లింపులు, చిన్న వ్యాపారులకిచ్చే మినహాయింపుల వల్ల దాదాపు 96% వ్యాపార లావాదేవీలపై ఎటువంటి ప్రభావం ఉండదని తెలిపింది. 2000 రూపాయల కంటే ఎక్కువ విలువైన కొన్ని నిర్దిష్ట వ్యాపార లావాదేవీలకు మాత్రమే మర్చెంట్ డిస్కౌంట్ రేట్ వర్తిస్తుంది. ఇది ప్రభుత్వం లేదా ఎన్పీసీఐ వసూలు చేసే పన్ను కాదని, వ్యవస్థ నిర్వహణ కోసం బ్యాంకులు, యాప్ సంస్థల

0: పంపిణీ అవుతుందని తెలిపింది. నెలవారీ 100,000 రూపాయల వరకు చెల్లింపులు పొందే చిన్న వ్యాపారులకు ఎండిఆర్ జీరోగా ఉంటుంది. 2,000 రూపాయలు దాటిన లావాదేవీలపై 0.4% ఎండిఆర్ విధిస్తారు. అలాగే 75,000 రూపాయలు అంతకంటే ఎక్కువ లావాదేవీలపై గరిష్టంగా 300 రూపాయలు మాత్రమే పరిమితిగా నిర్ణయించారు. రైల్వే, టెలికాం, ఇన్సూరెన్స్, ఇంధన రంగాలకు 2,000 రూపాయలు దాటిన చెల్లింపులకు కేవలం 5 రూపాయల ఫ్లాట్ రుసుము ఉంటుంది. ఈ ఎండిఆర్ భారాన్ని వినియోగదారులపై మోపకూడదని బ్యాంకులకు సూచించారు. వసూలైన ఎండిఆర్లో 5% నిధిని చిన్న వ్యాపారుల్లో యూపీఐ వినియోగాన్ని ప్రోత్సహించడానికి కేటాయిస్తారు. వచ్చే నెల 15వ తేదీ నుండి ఈ నూతన విధానం అమల్లోకి వస్తుంది. భారత్, అమెరికా దేశాల మధ్య 22వ ఎడిషన్ సంయుక్త సైనిక విన్యాసాలు యుద్ధ అభ్యాస్ నిన్న ఉత్తరాఖండ్లోని ఔలీలో ప్రారంభమయ్యాయి. ఔలీలోని ఫారెన్ ట్రైనింగ్ నోడ్లో ఈ విన్యాసాల ప్రారంభోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సైనిక విన్యాసాలను ఉత్తరాఖండ్లోని ఔలీతో పాటు రాజస్థాన్లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో ఒకేసారి నిర్వహిస్తున్నారు. ఇరు దేశాల రక్షణ భాగస్వామ్యాన్ని పటిష్టం చేస్తూ సైనిక సమన్వయాన్ని పెంచడం ఈ విన్యాసాల ముఖ్య ఉద్దేశం. పర్వత ప్రాంతాల్లో ఇటువంటి సైనిక విన్యాసాలకు ప్రాధాన్యత ఇస్తూ సమగ్ర యుద్ద గ్రూపుల నిర్వహణ కోసం ఇరు దేశాల సైనిక సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యమని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ఈ విన్యాసాల్లో ప్రధాన అంశంగా ఉంది. నిఘా కోసం డ్రోన్లు, స్వయం ప్రతిపత్తి వ్యవస్థలను వాడడంతో పాటు ఆధునిక ఆయుధ వ్యవస్థల ప్రదర్శన మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. జీవితంలో ముందడుగు వేయడానికి విద్య అత్యుత్తమ మార్గమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం అనిశ్చిత వాతావరణం నెలకొందని, అనేక యుద్ద పరిస్థితుల వల్ల ఆర్థిక పరిస్థితులు అస్థిరంగా కనిపిస్తున్నాయని అన్నారు. అయితే భారత ఆర్థిక వ్యవస్థ 7.8% వృద్ధితో స్థిరంగా, బలంగా పురోగమిస్తోందని పేర్కొన్నారు. అనేక అంతర్జాతీయ పెట్టుబడులకు వేదికగా నిలిచిన తమిళనాడు దేశ ఆర్థిక వ్యవస్థకు గణనీయంగా తోడ్పడుతోందన్నారు. నేటి పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఏఐ శిక్షణా కేంద్రాల్లో నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సీతారామన్ విద్యార్థులకు సూచించారు. పరిశోధన, అభివృద్ధి సంస్థలు, పరిశ్రమల మధ్య నిరంతర సహకారంతోనే రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధ్యమవుతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని త్వరగా స్వీకరించడానికి, భారతదేశ రక్షణ తయారీ వ్యవస్థను బలోపేతం చేయడానికి విస్తృతమైన చర్చలు, సంయుక్త అభివృద్ధి, ఉత్పత్తి అవసరమన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, క్షిపణుల నుండి రాడార్ల వరకు, యుద్ద విమానాల నుండి జలాంతర్గాముల వరకు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టంల నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు ప్రతి రంగంలోనూ డిఆర్డీఓ తన సామర్థ్యాలను నిరూపించుకుందని చెప్పారు.
1: टीडीएफ के माध्यम से स्टार्टअप्स को ग्रांट्स दिए जा रहे हैं और अनेक टेक्नोलॉजी प्रोडक्शन स्टेज तक पहुंच चुकी है. आईडेक्स ने भी डिफेंस इनोवेशन के लिए एक नया इकोसिस्टम भी तैयार किया है, जहां स्टार्टअप्स हमारी वास्तविक ऑपरेशनल रिक्वायरमेंट्स के आधार पर सॉल्यूशंस विकसित कर रहे हैं.
0: गत కొన్నేళ్లుగా రక్షణ రంగంలో వినూత్న సంస్కరణలు వచ్చాయని, అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నామని మంత్రి తెలిపారు. రక్షణ రంగంలో భారత్ దిగుమతులపై ఆధారపడకుండా స్వయం సమృద్ధి వైపు అడుగులు వేసేందుకు పలు చర్యలు తీసుకున్నట్టు కూడా మంత్రి తెలియజేశారు. 14 ఏళ్లలోపు పిల్లలకు విద్య లేదా మతపరమైన బోధనలు అందించే పాఠశాలలు, సంస్థలను క్రమబద్దీకరించడానికి దాఖలైన వినతిపై సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలు చేయలేదని దాఖలైన పిటిషన్పై స్పందించాలని పాఠశాల విద్యా కార్యదర్శిని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ అంశంపై 4 వారాల్లోగా సమాధానమివ్వాలని న్యాయస్థానం పేర్కొంది. తన వినతిపత్రంపై కార్యదర్శి ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ దాఖలైన కోర్టు ధిక్కార పిటిషన్ను విచారించిన న్యాయస్థానం ఈ ఆదేశాలిచ్చింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, కేరళ,

0: మాహే ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో వచ్చే రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, సిక్కింతో సహా ఈశాన్య భారతదేశంలోని పలు ప్రాంతాల్లో కూడా ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన 2వ T20 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో 3 మ్యాచ్ల సిరీస్ను భారత్ 2-0 తేడాతో గెలుచుకుంది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్ ఆఫ్ఘనిస్తాన్ను నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 159 పరుగులకు పరిమితం చేసింది. ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లలో కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ 33 బంతుల్లో 37 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. భారత బౌలర్లలో నితీష్ కుమార్ రెడ్డి 3 వికెట్లు, హర్షదీప్ సింగ్ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కేవలం 14.5 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. నితీష్ కుమార్ రెడ్డికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రస్తుతం ప్రపంచంలో ఎన్ని అస్థిర పరిస్థితులు ఉన్నప్పటికీ భారత్ మరింత అభివృద్ది చెందడం ఖాయమని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ధీమా వ్యక్తం చేశారు. వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే యూపీఐ చెల్లింపులపై ఎటువంటి రుసుములు ఉండవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన 2వ T20 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: நேரம் 7:15:35 ஆகாஷவாணி சென்னை வானொலி நிலையம்.
2: நீங்கள் கேட்டுக்கொண்டிருப்பது 100.1 MHz ஆகாஷவாணி சென்னை FM கோல்ட்.
1: நூறு புள்ளி ஒன்று FM கோல்டில் திரை இசை கேட்கலாம். காந்தி டாக்ஸ் திரைப்படத்திற்காக அமீனா ரஃபிக், ஸ்ரீதர் ரமேஷ் பாடியுள்ள பாடல்

శ్రోతలకు నమస్కారం. మల్లెపూదండకు స్వాగతం. ఈనాటి మల్లెపూదండలో కాఫీ విత్ శ్రీమతి కె అరుణకాంతి గారి కథానిక ఇంకా పాటలు విందాం. ముందుగా

విశ్వవేదిక ఐక్యరాజ్య సమితిలో సంగీత కచేరీ చేసి ప్రేక్షకులను అలరించిన తొలి భారతీయ సంగీత సరస్వతి, భారతరత్న పురస్కారాన్ని అందుకున్న తొలి భారతీయ సంగీత కళాకారిణి, సంగీత సామ్రాజ్యానికే మహారాజ్ఞి అని, సంగీత విద్వాంసులకే విద్వాంసురాలు అని ప్రశంసలు పొందిన సంగీత సామ్రాజ్ఞి, సంగీత సామ్రాజ్ఞిగా సంపాదించిన ధనమంతా దానధర్మాలు చేసిన గొప్ప దాత శ్రీమతి మధురై షణ్ముఖవడివు సుబ్బలక్ష్మి గారు. శ్రీమతి షణ్ముఖవడివు అమ్మాళ్, శ్రీ సుబ్రహ్మణ్య అయ్యర్ దంపతులకు జన్మించిన శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి అమ్మ జయంతి ఈ 16 సెప్టెంబర్ అమ్మని స్మృతిపథంలో నిలుపుకుంటూ

0: కార్యక్రమంలో ఇప్పుడు కాఫీ విత్ శ్రీమతి కె అరుణకాంతి గారి కథానిక విందాం.
1: దట్టంగా మేఘాలు ముసురుకుంటున్నాయి. బాల్కనీలో ఆరేసిన బట్టలు తీస్తోంది అన్నపూర్ణ. చల్లటి గాలి సుతారంగా శరీరాన్ని తాకి మనసంతా హాయిపరుచుకుంది. ఆరవ అంతస్తులో ఉండటం వల్ల దూరంగా చెట్లు, బిల్డింగ్

ఇలా చూడటం బాగుంటుంది. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఇలా చూడటం ఎంతో ఇష్టంగా ఉంది ఆమెకు. వచ్చిన మర్నాడు గమనిస్తే బాల్కనీ అంతా అవసరం లేని వస్తువులే. కొన్ని వస్తువులు తాలూకు అట్టపెట్టెలు, ఎండిపోయిన చిన్న చిన్న పూల కుండీలతో నిండిపోయి నిలబడటానికి కూడా చోటు లేదు. అసలు రమ్య సింధులకు ఇల్లు సర్దుకోవటానికి సమయం ఎక్కడా? నైట్ షిఫ్టు, డే షిఫ్టు, కాల్స్, టార్గెట్లు అంటూ పరుగులు పెడుతుంటారు. పేరుకు మాత్రమే వంట. వారంలో సగం రోజులు బయటనే తింటారు. తెచ్చుకున్న సరుకులు డబ్బాల్లో పోసుకునే తీరికుండదు. వంటగట్టు చుట్టూ సగం సగం ప్యాకెట్లు అలానే ఉంటాయి. రోజు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాక కొంచెం కొంచెంగా సర్దటం మొదలుపెట్టింది అన్నపూర్ణ. కింద పార్కులో నుంచి క్రోటన్ కొమ్మలు కత్తిరించి తెచ్చి జీవాన్ని నింపింది. అవసరం లేని చెత్త తీసిపడేసి బాల్కనీలో సమయం గడిపే విధంగా రెండు కుర్చీలు వేసింది. నాలుగు రోజుల్లో ఇంటిని పొందిగ్గా సర్దేసరికి ముచ్చట పడిపోయింది రమ్య. ఇప్పుడు పచ్చగా కళకళలాడుతున్న మొక్కలను తృప్తిగా చూసుకుందామే. సింధు తన ఆఫీస్ డెస్క్ మీద పెట్టుకుంటానని మొన్ననే ఒక చిన్న పూలకుండీని పట్టుకెళ్ళింది. ఆషాఢపు ఉక్కపోత తప్ప వర్షం లేదు. ఇక్కడికి వచ్చాక ఇంత ఎత్తు నుంచి వర్షాన్ని చూడాలని అక్కడే నిల్చుంది. సన్నని తుంపరలు మొదలయ్యాయి. ఆ సన్నని తుంపరలను చూస్తుంటే విసుగ్గా ఉంది రమ్యకు. ఇప్పుడు ఏమంత తొందర వచ్చింది ఈ వానకి? అప్పుడే కురిసేయాలా? ఇంత కష్టపడి ఈ ట్రాఫిక్లో వెళ్తుంది ఈ వాన కోసమే కదా. ఇంటికి వెళ్ళేసరికి ఆగిపోతే? పావు గంట నుంచి డ్రైవ్ చేస్తున్న కారు అంగుళం కూడా కదలటం లేదు. ఒక్క అరగంట ఆగవే, ఇద్దరం కలిసి వెళ్ళిపోవచ్చు అంటూనే ఉంది సింధు. వినలేదు తను. వర్షం ఆగిపోయే లేపుగా ఇంటికి చేరిపోవాలని తరతరగా వచ్చేసింది. వైపర్ ఆన్ చేసి మరోసారి కారు అద్దాలు శుభ్రం చేసుకుని వర్షాన్ని చూడసాగింది. ఇలా వాన కురుస్తున్నప్పుడే ఊరెళ్ళిందోసారి. అది మామూలు వాన కాదు, ముసురు. ఆ ముసురు బయట మాత్రమే కాదు, లోపల అమ్మమ్మ హృదయంలో కూడా. అప్పటికి తాతగారు దూరమై దాదాపు 4 నెలలు. 50 ఏళ్ల సహచర్యం వారిది. ఆది దంపతులు అని పేరు ఆ ఊరిలో. అమ్మమ్మ గురించి ఫోన్లో చెబుతూనే ఉంది అమ్మ. ఇంకా ఆమె బెంగ నుంచి తేరుకోలేదని, ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడటం లేదని, ఎక్కువ సమయం గదిలోనే గడుపుతోందని, దగ్గరే కాబట్టి వారానికోసారి చూసివస్తున్నానని చెప్పింది. తాతగారు కాలం చేసిన సమయంలో వచ్చి వెళ్ళింది రమ్య. తర్వాత అదే వెళ్ళటం. ఎప్పటిలా అమ్మమ్మ గుమ్మంలో వేసే మెలికెర ముగ్గు స్వాగతం పలకలేదు. క్షేమ సమాచారాలు తెలుసుకుని నేరుగా అమ్మమ్మ గదిలోకి చేరిపోయింది. నిద్రపోతోందామె. తాకగానే ఉలిక్కి పడింది. ఎప్పట్లా ఒడిలో దూరిపోతే హుషారుగా కుశల ప్రశ్నలు అడగలేదు. మౌనంగా తల నిమురుతూ చెప్పేది వింది. అందరిలా, ఎన్నేళ్ళిలా, బెంగ నుంచి బయటకురా, టీవీ చూడు, పిల్లలతో గడుపు, వంటలు ఇష్టం కాబట్టి వంట చేయి, పనిలో పడు అని చెప్పలేదు రమ్య. అమ్మమ్మ, నాతో చెన్నై వస్తావా? మార్పుగా ఉంటుంది, ప్రేమగా చేతులు పట్టుకుని అడిగింది. బాల్కనీలోంచి కిందకు చూస్తుంటే కింద పార్కులో ఆడుకుంటున్న పిల్లలు చినుకులు తాకిడికి పరుగులు తీయటం కనిపిస్తోంది. అన్నపూర్ణకు తన ఇంటి దగ్గర మనవలు గుర్తొచ్చారు. స్కూల్ నుంచి రావటమే, మాకోసం ఏం చేసావు నానమ్మా అంటూ వంటగదిలో జొరపడతారు. 15 ఏళ్లకు పెళ్ళి, అది 14 ఏళ్ల వయసు తేడాతో మేనరికం. పెళ్లినాటికి ఇద్దరు మరుదులు, ఒక ఆడపడుచు, పాడి పంట, రైసు మిల్లు, భూములు, లంకంత ఇల్లు, పెద్ద కోడలు హోదా, అన్నపూర్ణ అదృష్టాన్ని గొప్పగా చెప్పుకున్నారు ఊరివాళ్ళు. ఆస్తులు బయటికి పోలేదని సంబరపడ్డారు కన్నవాళ్ళు. ఆ రోజు నుంచి వంట వండుతూనే ఉంది. అత్తమామలకు నచ్చేలా శ్రద్ధగా, భర్తకు నచ్చేలా రుచిగా శుచిగా, పిల్లలకు ప్రేమగా, అతిథులకు మర్యాదగా, పూజలు వ్రతాల్లో భక్తిగా, కుటుంబ గౌరవం కోసం గొప్పగా వండుతూనే ఉంది. ఇప్పుడు ఈ కొద్ది నెలలుగా స్తబ్దుగా ఉంటే అదేదో అసాధారణ విషయం అయినట్లు మాట్లాడుతున్నారు అందరూ. 4 బిడ్డల తల్లి, చేతి చలవ, పెద్ద ముత్తైదవ అంటూ ఊళ్ళో పెళ్లిళ్లకు పేరంటాలకు ముఖ్యత్వం ఉండేది. తీర్థయాత్రలు, పొరుగు ఊళ్ళ కార్యక్రమాలకు అత్తమామలు వెళ్ళి వచ్చేవారు. మరుదుల పెళ్లిళ్ల తర్వాత వాళ్ళలానే జంటగా బయటకు ఎక్కడికైనా వెళ్లాలని అనిపించేది అన్నపూర్ణకు. మనము వెళ్తే ఎలా? వాళ్ళు చిన్నవాళ్ళు, వెళ్ళని. నేను ఒక్కరోజు మిల్లు వైపుకి షాపుకి వెళ్ళకపోతే పనివాళ్ళు సరిగా చేయరు అనేవాడు భర్త. ఆయనకు తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు ఆయన లేకపోయినా అన్నీ సవ్యంగానే నడుస్తున్నాయి. ఈ ప్రపంచంలో ఏది ఎవరి కోసమో ఆగదు. అహం ఆ సత్యాన్ని అంగీకరించనివ్వదు. అంతే. అన్నపూర్ణ ఆతిథ్యాన్ని అంతా మెచ్చుకునేవారు. ఆమె మంచి ఇల్లాలు, మంచి కోడలు, మంచి అత్తగారు, మంచి బామ్మ. ఎంత బయటూళ్ళు తిరిగొచ్చినా

నీ చేతి వంట ఓ ముద్ద తింటే ఆ తృప్తే వేరు తల్లి అంటూ బ్రేవుమని తేయించేవారు మామగారు. ఎప్పుడూ నలుగురు స్నేహితులను వెంటబెట్టుకుని ఓ త్వరగా వడ్డిచ్చు అనేవాడు భర్త. మీరు చేసినట్లు లేదంటున్నారత్తయ్య మీ అబ్బాయి అంటూ ఓ కోడలు. నానమ్మ చేస్తేనే బాగుంటుందిట లంచ్ బాక్స్ అంటూ మరో కోడలు. పనులు అప్పగించేసి ఉద్యోగ వ్యాపారాల్లో కొడుకులకు తోడుగా వెళుతూ ఇంటి పని తప్పించేసుకున్నారు. మొదట్లో బాగానే ఉండేది అన్నపూర్ణకు. తాను చేయలేని పని కదా, చదువుకున్న పిల్లలు అని సంబరపడేది. ఇలా మంచి అనే సుడిగుండంలో చిక్కుకుపోయింది అన్నపూర్ణ. ఈ సత్యం అర్థమవ్వటానికి ఇంతకాలం పట్టింది ఆమెకు. ఇప్పటికైనా ఆమెకు విశ్రాంతినివ్వాలని ఎవరికీ తోచదు. మొదట్లో ఇష్టంగా బాధ్యతగా చేసే పనులన్నీ సంవత్సరాల తరబడి చేయటంతో బోరుగా, తప్పించుకోవటానికి వీల్లేని బంధంలా తయారయ్యాయి. నెమ్మదిగా వయసు పెరగటంతో ధ్యాస తగ్గి విసుక్కు కలుగుతోంది. శరీరం సహకరించటం లేదు, మనసు ప్రతిఘటిస్తోంది.

ఇష్టంగా బాధ్యతగా చేసే పనులన్నీ సంవత్సరాల తరబడి చేయటంతో బోరుగా తప్పించుకోవటానికి వీల్లేని బంధంలా తయారయ్యాయి. నెమ్మదిగా వయసు పెరగటంతో ధ్యాస తగ్గి విసుగు కలుగుతోంది. శరీరం సహకరించటం లేదు, మనసు ప్రతిఘటిస్తోంది. భర్తకు చూచాయిగా చెప్పిందోసారి, పనివాళ్లున్నారుగా అనేసి వెళ్ళిపోయాడు. లోకం దృష్టిలోని ఆది దంపతులు అభిప్రాయాన్ని నిరసన్ని చెప్పుకునే అవకాశం అతను ఏనాడూ ఇవ్వలేదు. తిన్నావా అని ప్రేమగా ఒక్కనాడు అడగలేదు. ఒక్క నిట్టూర్పు విడిచి లోపల ఆరిన బట్టలు తీసుకొచ్చి మడత పెడుతూ టీవీ పెట్టుకుందామే. గ్రీన్ సిగ్నల్ రావటంతో ఆగి ఉన్న ట్రాఫిక్లో చలనం మొదలైంది. కార్ల మధ్య నుంచి ఒక ఆమె వేగంగా టూ వీలర్ ఒడుపుగా నడుపుకుంటూ రివ్వున వెళ్ళిపోయింది. భలే అనిపించింది రమ్యకు. కారణం, ఆమెకి ఇంచుమించు అమ్మమ్మ వయసే ఉంటుంది. అమ్మమ్మలో కూడా ఎంత మార్పు! అసలు చెన్నై వస్తుందని ఊహించలేదు. ఇల్లు వంట తప్ప బయట ప్రపంచం తెలియని అమ్మమ్మ ఎంత త్వరగా పరిస్థితులకు అలవాటు పడిపోయింది. తన రూమ్మేట్ సింధుకు కూడా మంచి స్నేహితురాలైపోయింది. వచ్చిన మర్నాడు ఫుడ్ ఆర్డర్ పెడుతూ నీకేం కావాలమ్మమ్మ అని అడగగానే ఆమె కళ్ళు ఒక్క క్షణం వెలిగాయి. తనకు కావలసింది ఎంచుకుంది. బయట తిండెందుకే అంటుందని ఊహించిన రమ్యకు ఆశ్చర్యంగా అనిపించింది. ఆమె కళ్ళలో మెరుపు ఆహారం గురించి కాదు, తనకు కూడా ఎంచుకునే ఒక అవకాశం దొరికినందుకని తర్వాత అర్థమైంది రమ్యకు. వంటలో ఏదైనా సహాయం అడిగితే సంతోషంగా చేస్తుంది, లేదంటే తనకు నచ్చిన పని ఏదో చేసుకుంటుంది. అనవసరంగా ఎందులోనూ జోక్యం చేసుకోదు. టీవీ రిమోట్ ఎలా వాడాలో రెండు రోజుల్లో నేర్చుకుంది. ఒంటరిగా లిఫ్ట్ దిగి వెళ్ళిన రోజు గాల్లో తేలినంత సంతోషం అమ్మమ్మకు. రోజు సాయంత్రాలు కిందకు వెళ్ళి పార్కులో కాసేపు నడక అలవాటు చేసుకుంది. ఆ క్రమంలో స్నేహితులు కూడా తోడయ్యారు ఆమెకు. మీ అమ్మమ్మలో ఆధునిక భావాలున్నాయి, చాదస్తంగా ఉండరు అంటుంది సింధు. చిన్నప్పటి నుంచి అమ్మమ్మ అంటే వంటిల్లు తంప ఏమీ తెలియని ఒక అమాయికి ఇల్లాలు అనే అభిప్రాయం. దగ్గరే కాబట్టి ఆదివారాల్లో సెలవుల్లో వెళ్ళటం, కావలసినవి వండించుకు తినటం, కజిన్స్తో గడపటం, తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు డబ్బాలతో తెచ్చుకోవటం మామూలే. తాతగారి అన్నదమ్ముల కుటుంబాలు మొదలుకుని చాలామందికి ఆ ఇంట్లో ఆ విధమైన హక్కు ఉండటం చిన్నప్పటి నుంచి తెలుసు రమ్యకు. క్యాంపస్ సెలక్షన్లో చెన్నైలో ఉద్యోగం వచ్చిందని చెప్పగానే నీ కాళ్ల మీద నువ్వు నిలబడుతున్నావు, చాలా సంతోషం అని పొంగిపోయింది. పొడులు పచ్చళ్ళు తినుబండారాలు సర్ది ఇచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మరింత స్పష్టంగా దగ్గరగా కొత్తగా అర్థం కాసాగింది అమ్మమ్మ రమ్యకు. అమ్మమ్మ, నీకు తీరని కోరికలు ఏమైనా ఉన్నాయా? అమ్మమ్మ ఒడిలో పడుకుని ఆమె చేతి గాజులను నిమురుతూ అడిగింది ఒకరోజు. వెంటనే సమాధానం చెప్పలేదు, కానీ ఆమె పెదవులపై తళుక్కుమన్న చిరునవ్వు ఇంకా గుర్తుంది. పని పూర్తి చేసుకుని అరలోంచి ఓ పుస్తకాన్ని తీసుకుని తిరిగి బాల్కనీలోకి వెళ్ళి కూర్చుంది అన్నపూర్ణ. తనకు పుస్తకాలు చదవటం ఇష్టమని తెలిసి ఆశ్చర్యపోయింది మొదట్లో రమ్య. తన కోసం కొన్ని పుస్తకాలు కొనిపెట్టింది. కొన్ని రోజులకు దగ్గర్లోని లైబ్రరీని పరిచయం చేసింది. తానే ఒంటరిగా వెళ్ళి తనకు కావలసిన పుస్తకం ఎంచుకుని తెచ్చుకోవటంలోని మజాని రుచి చూస్తోంది ఇప్పుడే. పుస్తకాన్ని చేత్తో తాకగానే మనసులో రమ్య పట్ల కృతజ్ఞత నిండిపోయింది ఆమెకు. ఆమె భర్త పెద్దగా చదువుకోలేదు. ఆమె పుస్తకం కానీ పేపర్ కానీ ముట్టుకోవటం నచ్చేది కాదు అతనికి. ఆమె అందం, తెలివి, వయసు అన్నీ అతనిలో నూన్యతాభావాన్ని పెంచేవి. పెళ్ళైన కొత్తలో చిన్నతనం కదా, ఆకలేసి ఒకరోజు ముందుగానే భోజనం చేస్తుంటే లేటుగా వచ్చిన అతను కళ్ళు ఎర్రజేసి ఒక్క చూపు చూసి గదిలోకి వెళ్ళిపోయాడు. భయం వేసింది ఆమెకు. మరెప్పుడూ ఆమె అలా చేయలేదు. ఇప్పుడు అతను పోయిన తర్వాత మాదొడ్డ ఇల్లాలు ఇన్నేళ్లైనా భర్త ముందు తిన్నాకే తింటుంది, ఇక మీదట ఎలా బతుకుతుందో అనుకున్నారంతా. చిన్నప్పుడు గోరింటా కంటే ఇష్టం. ఎవరి దొడ్లో కనిపించినా ఆకు కోసుకొచ్చేసేది. ఆ గోరింటాకు పిచ్చేమిటి, పేడముద్దల్లా నాకు చికాకు అన్నాడతను. మరెప్పుడూ పెట్టుకోలేదు. మరి సరదా ఎలా తీరుతుంది? గోరింటాకును చేయంతా పండేలా రోటిలో రుబ్బి ముచ్చట తీర్చుకుని అందరికీ పంచుతుంటుంది. ఆమె చేతి మీద ఎన్నో శుభకార్యాలు జరిగాయి ఆమె ప్రమేయం లేకుండానే. భర్త ఏది చెబితే అది విని అలా నడుచుకోవటం ఒక వ్యసనమైపోయింది, కేవలం భయంతోనే. ఇల్లు పెద్దదవటంతో పిల్లల పెళ్లిళ్లతో పాటు మరుదులు, దగ్గర బంధువులు ఇళ్ల కార్యక్రమాలన్నీ కూడా ఆ ఇంట్లోనే జరిగేవి. పనివాళ్లు ఉన్నా కూడా ఊపిరి సలపనంత పని. పెద్ద కూతురికి కూడా పల్లెటూరులో వ్యాపార కుటుంబం సంబంధం చూస్తుంటే వద్దని వారించిపోయింది. పోయి వంట పని చూసుకో అన్నాడు. మొదటినుంచి మీ అమ్మకు వంట తప్ప ఏమీ చేత కాదు అనేవాడు పిల్లల దగ్గర. నానమ్మ, రిమోట్ నీకిస్తే ఏదో బటన్ నొక్కేస్తావు.

0: నీకేమీ తెలియదు అంటారు మనవలు. ఓ నవ్వు నవ్వుకుంటుంది. ఓసారి వర్షం కురుస్తున్న వేళ ఆదివారం పిల్లలతో చేరి టీవీ చూస్తున్నాడు భర్త. వేడిగా కాఫీ కలిపి ఇచ్చింది అతనికి. అతని కళ్ళలో చిన్న ప్రశంస. సంతోషంగా మరో కప్పు కలుపుకుని అతను పక్కగా వచ్చి కూర్చుంది. పక్కనే పర్వతంలా కూర్చుంటే టీవీ ఎలా కనిపిస్తుంది నాకు? అతని కంఠంలో విసుగు. సంతోషం ఆవిరైపోయింది, లేచి వెళ్ళిపోయింది అదే వంటగదిలోకి. ఇలాంటివి ప్రతిరోజు ఉండేవి ఆమె జీవితంలో. అసలు ఆమెకు ఇవేమీ తలుచుకోవాలని లేదు. ఇన్నేళ్ల తర్వాత సంసారం గుట్టు విప్పి సానుభూతి పొందాలని లేదు. ఆమెకి ఏం కావాలో ఏం వద్దో ఆమెకే తెలియదు ఇంతకాలం. తన గురించి ఆలోచించే తీరిక లేదు. ఎండమావి అని తెలిసినా భర్త నుంచి ఒక చిన్న మెచ్చుకోలు, చిన్న గుర్తింపు, ఓదార్పు దొరకాలని ఎదురుచూస్తూనే ఉంది. ఇక ఇప్పుడు అది రాదని తెలిసాక నెమ్మదిగా స్తబ్దత నుంచి ఆలోచన, ఆ ఆలోచన నుంచి వ్యక్తం చేసే ధైర్యం, అందులో ఉండే స్వేచ్ఛను గుర్తించింది. ఎదుటివారిని మార్చలేమని, మార్పు రావాలంటే ముందు తనలోనే రావాలని, తన జీవితం తన చేతుల్లోనే ఉందని ఇప్పటికి అర్థమైంది. అమ్మమ్మ తలుపు తోసుకుని లోపలికి రాగానే కాఫీ సువాసన ముక్కును తాకింది రమ్యకు. వర్షం కురుస్తున్నప్పుడు మీ తాతయ్యతో కలిసి కాఫీ తాగాలని ఎప్పటినుంచో చిన్న ఆశ ఉండేది. చిన్నప్పుడు చదువుకున్న ఒక నవల్లోని ఆ వర్ణన అలా నా మనసులో గుర్తుండిపోయింది అంటూ ఆ రోజు అమ్మమ్మ తన కోరికను చెప్పినప్పుడు, అమ్మమ్మ నీ కోరికను తీర్చడానికి తాతయ్యను తీసుకురాలేను, కానీ ఈసారి వాన వచ్చినప్పుడు మనిద్దరం కలిసి కాఫీ తాగుదాం సరేనా? అంది రమ్య. అందుకే ఈ పరుగు. నీ కారు రావటం బాల్కనీ నుంచి చూశాను, నవ్వుతూ ఎదురొచ్చి కాఫీ కప్పు రమ్య చేతికి అందించింది అన్నపూర్ణ. మరి నీకు? నాకు కాఫీ తాగటానికి ఇప్పుడు మరొకరు తోడు అవసరం లేదు. బాల్కనీలో తను ఖాళీ చేసిన కప్పును చూపిస్తూ అంది అన్నపూర్ణ.
1: ఇంతవరకు కాఫీ విత్ శ్రీమతి కె అరుణకాంతి గారి కథానికి విన్నాం. రేపు ఉదయం ఇదే 100.1 ఎఫ్ఎం గోల్డ్ మల్లెపూదండలో భక్తి తత్వము ప్రాధాన్యత శ్రీ కిడంబి లక్ష్మీకాంత్ గారి ప్రసంగం ప్రసారమవుతుంది.

మన భారత ప్రభుత్వం దేశాభివృద్ధికి చేపట్టిన పలు పథకాలలో సాగర్మాల ప్రాజెక్టుకు సంబంధించిన కొన్ని వివరాలు ఈరోజు తెలుసుకుందాం. ఇది భారతదేశంలోని ఓడరేవులు మరియు తీర ప్రాంతాల అభివృద్ధికి చేపట్టిన పథకం. దేశంలో ఓడరేవుల ఆధారిత పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహించడం, లాజిస్టిక్స్ ఖర్చులను తగ్గించడం మరియు సముద్ర వాణిజ్యాన్ని పెంచడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. తద్వారా లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలను సృష్టించవచ్చు. మరిన్ని వివరాలను ప్రభుత్వ సంబంధిత వెబ్సైట్లో పొందగలరు.

ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఇదే 100.1 ఎఫ్ఎం గోల్డ్ మధురం మధురం ఈ సమయం కార్యక్రమంలో రెబల్ స్టార్ శ్రీకృష్ణన్ రాజు గారి జీవిత విశేషాలు పాటలు ప్రసారమవుతాయి.

వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నూతన ఆవిష్కరణలు, డిజిటల్ విప్లవం, ఆధునిక తయారీ రంగాలు భారతదేశ ఉత్పాదకతను, పోటీతత్వాన్ని పెంచే ప్రధాన అంశాలని ఐఎంఎఫ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ నైజల్ క్లార్క్ అన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుండి 2 రోజుల పాటు భూటాన్లో పర్యటిస్తారు. ఈరోజు అంతర్జాతీయ ఓజోన్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. నూతన ఆవిష్కరణలు, డిజిటల్ విప్లవం, ఆధునిక తయారీ రంగాలు భారతదేశ ఉత్పాదకతను, పోటీతత్వాన్ని పెంచే ప్రధాన అంశాలని ఐఎంఎఫ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ నైజల్ క్లార్క్ అన్నారు. న్యూఢిల్లీ, ముంబై, చెన్నై నగరాల్లో 5 రోజుల పర్యటన ముగించుకున్న అనంతరం క్లార్క్ మాట్లాడుతూ, భారత్ బలమైన ఆర్థిక పునాదులు, ప్రైవేటు రంగ ప్రగతిశీలత, వేగంగా విస్తరిస్తున్న సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచ ఆర్థిక వృద్ది తదుపరి దశను నడిపించే సామర్థ్యాన్ని కలిగి ఉందని అన్నారు. భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా అభివర్ణించారు. అంతర్జాతీయ ఆర్థిక విస్తరణలో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని ప్రశంసించారు. భారత్లోని ప్రైవేటు రంగం అపారమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులు, సాంకేతికత, తయారీ రంగాల్లో వస్తున్న వేగవంతమైన పురోగతిని క్లార్క్ కొనియాడారు.

మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుండి 2 రోజుల పాటు భూటాన్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా భూటాన్ విదేశాంగ మంత్రి లియోన్ పో డియన్ జుంగెల్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అలాగే భూటాన్ రాజుతో ఆ దేశ ప్రధానమంత్రితో కూడా సమావేశమవుతారు. భారత్ భూటాన్ దేశాల మధ్య క్రమం తప్పకుండా జరిగే ఉన్నత స్థాయి పర్యటనల ఆనవాయితీలో భాగంగా ఈ పర్యటన సాగుతోందని విదేశాంగ శాఖ తెలియజేసింది. ఇరు దేశాల మధ్య ఉన్న సన్నిహిత స్నేహ సంబంధాలను సహకారాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని వెల్లడించింది. న్యూఢిల్లీలోని యశోభూమిలో రేపు 5వ ఎడిషన్ సెమికాన్ ఇండియా 2026ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సు గ్లోబల్ సెమీకండక్టర్ ఎలక్ట్రానిక్స్ వ్యవస్థలను ఒకే వేదికపైకి తీసుకొస్తుంది. పరిశ్రమల భాగస్వామ్యం, ఆవిష్కరణలు, తయారీ సామర్థ్యం, పెట్టుబడుల సేకరణ, భవిష్యత్ నైపుణ్యాల అభివృద్ది ఈ సదస్సు ప్రధాన ఉద్దేశం. ఈ సదస్సులో 600కు పైగా ఎగ్జిబిటర్లు, 300 అంతర్జాతీయ సంస్థలతో పాటు 40కి పైగా దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారు. ప్రపంచ సెమీకండక్టర్ రంగంలో నమ్మకమైన భాగస్వామిగా భారతదేశ స్థానాన్ని బలోపేతం చేయడానికి పెట్టుబడులు, సాంకేతిక భాగస్వామ్యాల అన్వేషణకు ఈ కార్యక్రమం ఉపకరిస్తుంది. కేంద్ర వ్యవసాయ సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు బీహార్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఆయన రాష్ట్రంలో వరద పరిస్థితులను పరిశీలించి సహాయక చర్యలను అధికారులతో సమీక్షిస్తారు. వరద ప్రభావిత రైతులను, బాధితులను పరామర్శిస్తారు. మరోవైపు బీహార్లో వరద తీవ్రత ఇంకా ఆందోళనకరంగానే ఉంది. 15 జిల్లాల్లోని దాదాపు 50 లక్షల మంది ప్రజలు వరదల వల్ల తీవ్రంగా ప్రభావితమయ్యారని విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. గంగా, గండక్, కోసి, పున్పున్, బాగ్మతి, ఘాగ్రా నదులు పలుచోట్ల ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయని కేంద్ర జల సంఘం వెల్లడించింది. ఈరోజు అంతర్జాతీయ ఓజోన్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. భూమిపై జీవకోటిని కాపాడడంలో ఓజోన్ పొర వహిస్తున్న కీలక పాత్రపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఈ రోజును కేటాయించారు. సూర్యుడి నుంచి వచ్చే ప్రమాదకరమైన అతి నీలలోహిత కిరణాలను అడ్డుకునే ఓజోన్ పొరను భూమికి రక్షణ గొడుగుగా అభివర్ణిస్తారు. ఇది చర్మ క్యాన్సర్, శుక్లాలు, పర్యావరణ వ్యవస్థకు జరిగే నష్టాన్ని నివారిస్తుంది. చల్లని గ్రహం కోసం ప్రపంచ దేశాల చర్యలు అనేది ఈ సంవత్సరం ఓజోన్ దినోత్సవ ఇతివృత్తంగా ఉంది. ఓజోన్ పొర పరిరక్షణలో అంతర్జాతీయ సహకారం, సాధించిన విజయాలను, వాతావరణ మార్పులపై తీసుకుంటున్న చర్యలను ఈ ఇతివృత్తం ప్రతిబింబిస్తోంది. పర్యావరణ హిత సాంకేతికతలను, సురక్షితమైన ప్రత్యామ్నాయాలను ఉపయోగించవలసిన బాధ్యతను గుర్తు చేస్తోంది. ప్రపంచ ఓజోన్ దినోత్సవం సందర్భంగా కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ ఒక సందేశమిస్తూ ఓజోన్ పొర సూర్యుడి నుంచి వచ్చే ప్రమాదకరమైన అతి నీల లోహిత కిరణాల నుంచి భూమిని కాపాడే రక్షణ కవచమని పేర్కొన్నారు. ఓజోన్ పొర పరిరక్షణ అనేది ప్రతి ఒక్కరి ఇంట్లోనే ప్రారంభమవుతుందని, ఈరోజు మనకు గుర్తు చేస్తోందని అన్నారు. ఇళ్లల్లో ఎయిర్ కండిషనర్లను 24 డిగ్రీల సెల్సియస్ వద్ద నిర్వహించడం, ఎక్కువ విద్యుత్ సామర్థ్యం ఉన్న ఉపకరణాలను ఎంచుకోవడం వంటి చిన్న చిన్న చర్యలు హానికర ఉద్గారాలను తగ్గించి ఆరోగ్యకరమైన భూమిని అందిస్తాయని అన్నారు. ఓజోన్ పొరను కాపాడుకోవడం వల్ల మానవాళి ఆరోగ్యం, జీవ వైవిధ్యం, వాతావరణ స్థిరత్వం సురక్షితంగా ఉంటాయని కీర్తివర్ధన్ సింగ్ చెప్పారు. సురక్షితమైన భవిష్యత్తు కోసం పర్యావరణ హిత అలవాట్లను స్వీకరించాలని ఆయన పిలుపునిచ్చారు. సొంత నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ, వ్యూహాత్మక స్వతంత్రతపై నమ్మకంతోనే ప్రపంచ వ్యవస్థకు భారత్ కట్టుబడి ఉందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ 25 ఏళ్ల ఉత్సవ ముగింపు సమావేశంలో మాట్లాడుతూ ఆయన, ప్రస్తుత ప్రపంచంలో ఎన్ని అస్థిర పరిస్థితులున్నా భారత్ మరింత అభివృద్ది

0: చెందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గడిచిన పదేళ్లలో భారత్ దౌత్యం, ఆర్థిక వ్యవస్థ, దేశీయ సామర్థ్యాలు ఎంతగానో పెరిగాయని, ఇవి ప్రపంచ దేశాలతో మన సంబంధాలపై సానుకూల ప్రభావం చూపుతున్నాయని అన్నారు. భారత దౌత్య విధానానికి శాంతి, అభివృద్ధే ఎప్పుడూ ప్రధాన లక్ష్యాలని మంత్రి స్పష్టం చేశారు.
1: When India advocates dialogue and diplomacy, when we stress that endless war must give way to an end to war, this is our particular way of thinking. Indian diplomacy will always have peace and development as its central agenda, not just as an idealistic goal, but as a sensible prescription for the world order to advance progress and prosperity.
0: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అండమాన్ నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. కేరళ, మాహే, పంజాబ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులుంటాయని పేర్కొంది. మరోవైపు బీహార్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, ఒడిశా, రాజస్థాన్ రాష్ట్రాల్లో రాగల 2 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణం కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. నేపాల్ను ముంచెత్తిన వరదల తాకిడికి మరణించిన వారి సంఖ్య 1399కి చేరింది. 8 ప్రభావిత జిల్లాల్లో గాలింపు చర్యలు కొనసాగుతుండగా మరిన్ని మృతదేహాలు బయటపడ్డాయి. భద్రతా బలగాలు సంయుక్తంగా రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి. కాగా ఇప్పటి వరకు 5170 మందికి పైగా ఆచూకీ లభించలేదని అంచనా వేస్తున్నారు. మరోవైపు ఇప్పటి వరకు 13742 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు అధికారులు వెల్లడించారు. ఆగస్టు 26న నేపాల్ టిబెట్ సరిహద్దు వద్ద మంచు ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడ్డంతో వచ్చిన ఈ వరదలు ఉత్తర మధ్య నేపాల్లోని గ్రామాలు, పట్టణాలను పూర్తిగా ముంచెత్తాయి. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నూతన ఆవిష్కరణలు, డిజిటల్ విప్లవం, ఆధునిక తయారీ రంగాలు భారతదేశ ఉత్పాదకతను, పోటీతత్వాన్ని పెంచే ప్రధాన అంశాలని ఐఎంఎఫ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ నైజెల్ క్లార్క్ అన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుంచి 2 రోజుల పాటు భూటాన్లో పర్యటిస్తారు. ఈరోజు అంతర్జాతీయ ఓజోన్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: நேரம் 12:40:25. நீங்கள் கேட்டுக் கொண்டிருப்பது 100.1 FM கோல்ட். இனி மெல்லிசை பாடல்கள் கேட்கலாம். முதலில் பரந்தூர் ராமசாமி வரிகளில் ராஜ்குமார் பாரதி பாடியுள்ள பாடல்.

శ్రోతలకు నమస్కారం. మధురమైన ఈ సమయానికి స్వాగతం. ఈరోజు ఆరడుగుల ఆజానుబాహుడు చారిత్రకం, సాంఘికం, పౌరాణికం ఇలా అన్ని రకాల పాత్రలను పోషించిన పరిపూర్ణ నటుడు, వెండితెర రెబల్ స్టార్ శ్రీకృష్ణరాజు గారి జీవిత విశేషాలు, వారు నటించిన చిత్రాలలోని పాటలు వినేద్దాం. ముందుగా రంగూన్ రౌడీ చిత్రానికి పి సుశీల పడిన వేటూరి సాహిత్యం విందాం. సంగీతం జేవి రాఘవులు.

పేరుకు తగినట్లే రాజులో జీవించిన వ్యక్తి కృష్ణంరాజు గారు. పాఠశాలకు గుర్రబండిలో, కళాశాలకు బైకులోనూ కారులోనూ వెళ్ళేవారట. రాజుగారు కారులో కళాశాలకు వెళుతుంటే చూసిన వారంతా ఆయన్ను యంగ్ లెక్చరర్ అనుకునేవారట. బహుశా ఒడ్డు పొడుగు జమీందారీ కుటుంబంలో జన్మించడం వారికి ఆ టీవీని, రాజసాన్ని తెచ్చిపెట్టి ఉంటుంది. సరే, మరో పాట విన్నాక మరో ముచ్చట చెప్పుకుందాం. అమరదీపం చిత్రానికి వి రామకృష్ణ, పి సుశీల పడిన వేటూరి సాహిత్యం, చల్లపిల్ల సత్యం సంగీతం వినేద్దాం.

0: కృష్ణన్రాజు గారి పూర్తి పేరు శ్రీ ఉప్పలపాటి చినవెంకట కృష్ణన్రాజు. పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరులో ఉప్పలపాటి వీరవెంకట సత్యనారాయణరాజు లక్ష్మీదేవి దంపతులకు 1940 జనవరి 20వ తేదీన జన్మించారు కృష్ణన్రాజు. చూడటానికి హీరోలా ఉన్నావని స్నేహితులు బంధువులు చెప్తుంటే నవ్వి ఊరుకునేవారట. కానీ సినిమాలలో నటించాలనే ఆలోచన ఉండేది కాదట. మరి చలనచిత్రాలలో ఎలా ప్రవేశించారో ఈ పాట విన్నాక తెలుసుకుందాం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఆరుద్ర సాహిత్యం విందాం. సంగీతం కెవి మహదేవన్, చిత్రం మన ఊరి పాండవులు.
1: ఒరే

0: ஒரு பிச்சி சொன்னாசி.
1: కొంతకాలం ఓ దినపత్రికలో పాత్రికేయునిగా పనిచేసిన కృష్ణరాజు గారికి చిన్నప్పటి నుంచి ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టమట. 14 సంవత్సరాల వయసు నుంచే మార్కెట్లోకి వచ్చిన ప్రతి కొత్త మోడల్ కెమెరా కొని ఫోటోగ్రఫీలో ప్రయోగాలు చేసేవారట. ఆ అనుభవంతోనే హైదరాబాద్లోని ఆబిడ్స్లో రాయల్ స్టూడియోని ప్రారంభించారట. మరి ఈ స్టూడియో నుంచి ఆ స్టూడియోకు, అదేనండి చలనచిత్ర స్టూడియోకు ఆయన ప్రయాణం ఎలా సాగిందో ఈ పాట విన్నాక తెలుసుకుందాం. సతీ సావిత్రి చిత్రానికి ఎం రమేష్, పి సుశీల పడిన ఆత్రేయ సాహిత్యం విందాం. సంగీతం పెండియాల.

ఓసారి అక్కా చెల్లెలు సినిమా తీసిన పద్మనాభరావు గారు కృష్ణరాజు గారిని చూసి సినిమాలలో నటిస్తారా అని అడగడంతో, సరే ఓ ప్రయత్నం చేద్దాం పోయేదేముంది అనుకున్న కృష్ణరాజు గారు బాగా సన్నిహితులైన ఒకరిద్దరు మిత్రులకి విషయం చెప్పి మద్రాసు బయలుదేరి వెళ్లారట. అయితే ఆర్థిక ఇబ్బందుల వలన ఆ చిత్రం పట్టాలెక్కకపోవడంతో తిరుముఖం పట్టారట కృష్ణరాజు గారు. అయితే ఇంత లోపల స్నేహితులందరికీ ఆ విషయం తెలిసిపోయి పరామర్శలు మొదలవడంతో కాస్త అభిమానపడి ఎలాగైనా హీరో అయితే గానీ హైదరాబాద్ రాకూడదు అనుకుని మళ్ళీ మద్రాసు వెళ్ళి ప్రయత్నాలు మొదలుపెట్టారట కృష్ణరాజు గారు. సరే ఇప్పుడు పాట వినేద్దాం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన యుగళగీతం విందాం. చిత్రం సీతారాములు.

0: అబ్బా ప్లీజ్ ఒక్క గంట అండి.
1: గంట గంట నీ అంటూ ఉంటే లో నుంచి ఆకలి మంట మంట మంటని గిజగిజ మంట.

0: చూస్తున్నా ఒక లేఖ ఆ లేఖతో ఇంటికి రాలేక నలిగి నలిగి కుమిలి కుమిలి చచ్చి చచ్చి బ్రతికి బ్రతికి
1: అయ్య బాబాయ్
0: అందుకే

0: ఏజంగా
1: చూడు అందుకే
2: ఎవంటో శ్రీమతి గారు ఆగండో ఇచ్చారండి ఎవంటో శ్రీమతి గారు ఆగండో ఇచ్చారండి ఇల్లు ఊడ్చాలి.

ఇక అక్కడ ఆదుర్తి సుబ్బారావు గారి తేనె మనసులు చిత్ర ఆడిషన్స్కు కృష్ణ, జయలలిత, సంధ్యారాణి, హేమమాలిని వంటి నటీనటులతో పాటుగా మన రాజుగారు కూడా వెళ్లారట. అయితే అక్కడ కూడా తిరస్కరించబడ్డారు. ఆ సమయంలో ప్రత్యేగాత్మ గారు ఏదైనా ఓ నాటకంలో నటిస్తే కాస్త అనుభవం వస్తుంది అని సలహా ఇవ్వడంతో ఆత్రేయ గారి పరివర్తన అనే నాటకంలో కవిగా వేషం కట్టి మిత్రబృందంతో కలిసి ప్రదర్శనలిచ్చారట కృష్ణరాజు గారు. ఏమాత్రం నాటక అనుభవం లేకున్నా తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారట కూడాను. సరే, మరో మంచి పాట వినేద్దాం. కటకటాల రుద్రయ్య చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పడిన, వేటూరి సాహిత్యం, జేవి రాఘవులు సంగీతం, వినేద్దాం.

100.1 ఎఫ్ఎం గోల్డ్ మధురం మధురం ఈ సమయం కార్యక్రమంలో కృష్ణన్ రాజు గారి జీవిత విశేషాలు పాటలు వింటున్నాం కదా. ఇక ఆ తర్వాత ప్రత్యేగాత్మ గారి దర్శకత్వంలో 1966 చిలక గోరింక చిత్రంతో కథానాయకుడిగా పరిచయం అయ్యారు రాజుగారు. మొదటి చిత్రంతోనే నటనకు ప్రశంసలు దక్కాయి. ఇలా 5.5 దశాబ్దాలలో బుద్ధిమంతుడు, పెళ్లి కూతురు, మనుషులు మారాలి, తల్లి కొడుకులు, త్రిశూలం వంటి 185 చిత్రాలలో నటించారు. మరి కథానాయకుడిగా అరంగేట్రం చేసిన కృష్ణన్ రాజు గారు ప్రతినాయకుడు ఎలా అయ్యారో ఈ పాట విన్నాక తెలుసుకుందాం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన యుగళగీతం విందాం. సంగీతం కెవి మహదేవన్, సాహిత్యం వేటూరి, చిత్రం త్రిశూలం.

కృష్ణరాజు గారి మొదటి చిత్రమైన చిలక గోరింక ఆశించినంత విజయం సాధించలేదు. దాంతో రాజుగారికి ఎక్కువగా అవకాశాలు రాలేదు. ఆ సమయంలో తమిళంలో నాన్ అనే చిత్రాన్ని తెలుగులో నేనంటే నేనేగా పునర్నిర్మిస్తున్నప్పుడు ఆ నిర్మాత డోండి గారు ఆ చిత్రంలో ప్రతినాయకుడిగా చేయమని కృష్ణరాజు గారిని అడిగారట. మొదట ససేమిరే అన్న రాజుగారు ప్రతీకాత్మ గారి సలహాతో ఒప్పుకొని, అయితే నేను నా పద్ధతిలో చేస్తా అని షరతు పెట్టారట. దానికి దర్శక నిర్మాతలు అంగీకరించడంతో చిత్ర పరిశ్రమకు కృష్ణరాజు గారి రూపంలో చక్కని ప్రతినాయకుడు లభించాడు. ఆ చిత్రం నుంచి ఎస్ జానకి పడిన సి నారాయణరెడ్డి సాహిత్యం విందాం. సంగీతం కోదండపాండ.

పరిశ్రమకు మరో ఆర్నాగేశ్వరరావు దొరికాడనే పేరు వచ్చింది. ఇక ఆ తర్వాత అన్నీ ప్రతినాయక పాత్రలే లభించినప్పటికీ రాజుగారు గళ్లలుంగి చార్ల బనియంతో రొటీన్గా కనిపించదలుచుకోలేదు. చాలా విలక్షణంగా ప్రతినాయక పాత్రలలో నటించి ఆనాటి వరకు ఉన్న ప్రతినాయక పాత్రల దృక్పథాన్నే మార్చివేసి స్టైలిష్ విలన్గా పేరు తెచ్చుకున్నారు. అలాగే హిందీ చిత్ర కథానాయిక రేఖ తొలి తెలుగు చిత్రం అమ్మ కోసంలో రేఖకు జోడీగా నటించారు. ఆ చిత్రం నుంచి పివి శ్రీనివాస్, ఎస్ జానకి పడిన ఆరుద్ర సాహిత్యం, పి ఆదినారాయణరావు సంగీతం వినేద్దాం.

హిందీలో అద్భుత విజయం సాధించిన మదర్ ఇండియాను తెలుగులో బంగారు తల్లిగా పునర్నిర్మించారు. ఆ చిత్రంలో రంగడిగా కృష్ణన్ రాజ్ గారు ఏమాత్రం గ్లామర్ లేని పాత్రలో చక్కని నటనను ప్రదర్శించి విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నారు. అలా కొంతకాలం ప్రతినాయక పాత్రల్లో నటించాక గోపికృష్ణ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించి కృష్ణవేణి అనే చిత్రంతో నిర్మాతగా కథానాయకునిగా మళ్లీ మలుపు తిరిగింది రాజుగారి సినీ జీవితం. ఆ చిత్రం నుంచి ఇప్పుడో పాట విందాం. పి. సుశీల, వి. రామకృష్ణ పాడిన యుగళగీతం.

ఇక ఆ తర్వాత కటకటాల రుద్రయ్య, రంగూన్ రౌడీ, మనవూరి పాండవులు వంటి సాంఘిక చిత్రాలతో పాటుగా శ్రీ వినాయక విజయంలో శివుడిగా, కురుక్షేత్రంలో కర్ణుడిగా పౌరాణిక పాత్రలను, తాండ్రపాపారాయుల్లో పాపారాయుడిగా, విశ్వనాథ నాయకుల్లో శ్రీకృష్ణదేవరాయలుగా చారిత్రక పాత్రలను, జైలర్ గారు అబ్బాయి, మానాన్నకు పెళ్లి వంటి చిత్రాలలో విశిష్ట పాత్రలను పోషించారు కృష్ణన్రాజు గారు. అయితే ఎన్ని పాత్రలు పోషించినా కృష్ణన్రాజు అనగానే అందరి మదిలో మెదిలేది భక్త కన్నప్పనే. కన్నప్ప ఇలానే ఉంటాడేమో అన్నంతగా ఆ పాత్రను రక్తి కట్టించారు కృష్ణన్రాజు. ఆ చిత్రం నుంచి వి రామకృష్ణ, పి సుశీల పాడిన యుగళగీతం విందాం. సంగీతం కెవి మహదేవన్, సాహిత్యం వేటూరి.

అమరదీపం, బొబ్బిలి బ్రహ్మన్న, జైలర్ గారి అబ్బాయి చిత్రాలకు ప్రభుత్వం నుంచి నంది పురస్కారాలను, అమరదీపం, మన ఊరి పాండవులు చిత్రాల్లోని నటనకు రాష్ట్రపతి పురస్కారాలు వరించాయి కృష్ణరాజ్ గారిని. ఎంపీగా విజయం సాధించి కొంతకాలం కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు కృష్ణరాజు. నటనలోనూ అతిథులను ఆదరించే విషయంలోనూ రారాజు అనిపించుకున్న కృష్ణరాజు గారు వ్యక్తిగతంగా కూడా మంచి శివభక్తులు. అందుకే భక్త కన్నప్పగాను, శ్రీ వినాయక విజయంలో శివుడిగాను మరపురాని నటనను ప్రదర్శించారు. కార్యక్రమంలో చివరిగా శ్రీ వినాయక విజయం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ, విజయలక్ష్మి శర్మ పాడిన దేవులపల్లి సాహిత్యం విందాం. సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

రేపు ఉదయం ఇదే 100.1 ఎఫ్ఎం గోల్డ్ మల్లెపూదండలో భక్తి తత్వము ప్రాధాన్యత శ్రీ కిడంబి లక్ష్మీకాంత్ గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 100.1 ఎఫ్ఎం గోల్డ్లో మనం ఇంతవరకు విన్నాం.

0: మరికొద్ది క్షణాల్లో ఢిల్లీ నుంచి వార్తలు ప్రసారమవుతాయి.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాత్ మే సర్ ఫిరోజీ. केंद्रीय मंत्रिमंडल ने कर्मचारी भविष्य निधि संगठन ईपीएफओ के अंतर्गत अनिवार्य दायरे में आने वाले कर्मचारियों के लिए मासिक वेतन